పాతు శిరోదేశం సూర్య పాతు లలాటకం ఆదిత్యోలోచనే పాతు శృతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహవతిః పాతు.

0: ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం వ్యక్తే కవచం దివ్యం శృణుయాత
1: శని కవచ స్తోత్రం.
0: అస్తి శైశ్చ

శాస్త్రనందన యదం కవచం దివ్యం సర్వపీడాహరం దృణాం పఠతి శ్రద్ధయా యుక్త సర్వాన్ కామానవాప్నుయాత్.

ఘ్నం కద్రూజవిషనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే సింహం నాదేన మహతా దిగ్దంతి భయనాశనం శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ప్రహ్లాద వరదం శ్రీశం

నామభయప్రదం శ్రీనృసింహం మహావీరం నమామిర్ణముక్తయే వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితం శ్రీనృసింహం మహావీరం నమామిర్ణముక్తయే యయిదం పఠతే నిత్యం ఋణమోచన సంయుతం అనృణీ జాయతే సత్యో.

సాధనం మయా తమైవ స్నేహే నాప్యం వాస్తుతి ప్రకాశ్యతే. అగ్ర శ్రీ దుర్గా సప్త శ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషి అనంత ఛంద శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ దేవతా శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్త